0: ಫೋನ್ ಪಾಯಿಂಟ್ ಸಂಘ ಸದೈ ರಿವಾರ್ಡೆಡ್.
1: హరేక్ వరల్డ్ కప్ సంగ్ యో వరల్డ్ కప్ ని గరో సెలబ్రేట్ మిలీ సబై జనరేషన్ హిమస్టార్ టీవీ ఖరీద్ గర్న పౌనోస్ 32% సమ్మకో క్యాష్ బ్యాక్ వరల్డ్ కప్ 2026 కో టీవీ సీజన్ పాస్ ప్ర ఏక్ వర్ష కో నెట్ టీవీ ప్యాక్ సర్తరు లాగు హునే చన్ హిమస్టార్ టీవీ ఉహి సెలబ్రేషన్ హరేక్ జనరేషన్
2: హిమస్టార్ for a complete home.